0: సంతోషం చేస్తున్నాము.
1: Track 62, 3405, lead them, just waiting on the Boilermaker, over.
2: All right.

0: దానికి ఎవరు పేరు కట్టిందా?
1: All the way, Julie!
0: I'll be careful.
1: All right, bud, I'll catch up with you soon.
0: From Hollywood, please track your 515.